0: గారే గారే
1: యా గరబడజే
0: గారే గారే
1: యా సూరబదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టల
0: గారే గారే
1: యా సూరకి దరజే యా సూర్ ఎన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గజే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత